నమో మంత్రమంత్రం నమో జంత్రం నమో ఇష్టిష్టే నమో తంతంత్రం సదా సైదానం సర్వం వరణాసి